0: ప్రతి జడిపటి ఉద్యోగాలు కార్మికులు గ్యాస్ట్రీ మాంసం క్యాన్సర్ మహాశ్రీషులు వాళ్ళు
1: Thank you.